0: గుడ్ మార్నింగ్ లోటస్ ఎఫ్ఎం.
1: నమస్తే అండి.
2: నమస్తే లోటస్ ఎఫ్ఎం.
3: హాయ్ అండి.
4: హే, గాట్ టు లవ్ ఇట్ ఇన్ ద మార్నింగ్.